0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: ₹94.95.6, 98.2 MHz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం, శుభోదయం, శుభ గురువారం అనుకుంటున్నాను. మీరు కుశలంగానే ఉన్నారు. ఈ శుభ ఉదయపు సమయాన మన దైనందిన ఉదయపు వేళ తెలుగు కార్యక్రమం కోసం వెచ్చి ఉన్న మీకందరికీ అనేక అనేక ధన్యవాదాలు. హోపింగ్ దాట్ యూ డూయింగ్ వెరీ గుడ్, గ్రేట్ అండ్ ఫైన్ అవుట్ దేర్. అంటే ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయం ఎవరెవరు మీరు ట్యూన్ చేసి ఉన్నారు మన కార్యక్రమం కోసం, ప్రయాణంలోనున్నారు, ఇంట్లో హాయిగా కూర్చుని ప్రసారం వింటున్నారంటే మాతో కలిసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతాంజలులు. లెట్స్ డెడికేట్ మన ఈనాటి కార్యక్రమం యొక్క తొలి పాట వింటున్న సంగీత ప్రియులందరికీ. హియర్ వి గో.

So, ladies and gentlemen, inko kasari swagatam. Welcome back. Mana 94, 95.6 and 98.2 megahertz. Anna mana telugu ragalu telugu prasaramlo. And kodi kshana kritame modal pettina ee karyakramam 8 nunchi sariga 9 ki poorthi avutundi. అంటే మీ మనస్సును మెల్లగా మేల్కొలిపే యొక్క సమయం వచ్చింది. గతియారం గురువారం వైపు తిరిగిన మన ఆలోచనలు, మన ఆశలు, అపేక్షలు మాత్రం కొత్త ఉత్సాహంతోనే వైపు పెరుగుతున్నాయి కదూ. సో లెట్స్ కంటిన్యూ, లెట్స్ స్టార్ట్ దిస్ డే విత్ అ బిగ్ స్మైల్. ఒక చిన్న ఒక చిరునవ్వుతోనే, ఒక చక్కనైన ప్రేమ యొక్క స్పర్శతోనే, ఇంకా ఒక పెద్ద ప్రేరణతోనే కలిసి ప్రయాణం ఈ సంగీత యాత్ర చేద్దాం.

సో ప్రత్యేక ప్రసారంలోనున్నారు మీరు మన తొలి రాగాలు దైనందిన తెలుగు కార్యక్రమం. అంతే చెప్పండి, మీరు ఎలా ఉన్నది ఈరోజు, మీ గ్రామం మీ ప్రాంతీయ స్థాయిలో యొక్క వాతావరణం, అంటే ఏదైనా సరే ఈ ఉదయం ఈ ఉదయపు వేళ యొక్క వాతావరణం కూడా అంటే మనలాగే కొంచెం కూల్గా ఉంది, మబ్బులు మెల్లగా ఆకాశంలో నడుస్తూ లేదా సూర్యుడు కొట్ట సూర్యకిరణాలతో కూడా నిద్ర మత్తులో నుంచి మెలకువ తీసుకుంటున్నాడు. సో ఇదే జూన్ నెల యొక్క 25వ తారీఖు యొక్క చివరి దశలో ఉన్న ఈ రోజులు. వర్షం ఒక కవితగా లేదా గాలి యొక్క పాటలా మన చుట్టూ తిరుగుతున్నది. Let's enjoy the next track, ladies and gentlemen. It's all happening ikkade mana RM3 radio channel meeda. It's your favorite Toli Ragalu.

మెసేజ్ చూసి చిరునవ్వు రావడం. ప్రేమంటే ఎవరో యొక్క విశేషమైన చిరునవ్వు యొక్క సారీతోనే కూడా మొదలవుతుంది. అంటే ఈ గురువారం మనమందరికీ ఒక చిన్ని రిమైండర్గా మీ జీవితంలోనున్న ప్రతి బంధాన్ని కొంచెం ప్రేమతోనే చూసుకోవాలి. ఎందుకంటే ప్రేమే మన రోజుల్లో ఆ వెలుగును తీసుకుని వస్తుంది, మన ప్రయాణాన్ని అంత మెత్తగా చేస్తుంది. సో ఎంజాయ్ ద డే, ఎంజాయ్ యువర్ డ్రైవింగ్. అంటే హాయిగా కూర్చున్న మీకందరికీ ఎంజాయ్ యువర్ లిసనింగ్.

So, ladies and gentlemen, welcome back again. So happy to have you, Manai Nati Telugu Karyakramamlo. ఈ ప్రయాణంలో ఈ సంగీత యాత్రలో కొద్ది క్షణాల క్రితమే మన ఆదివారం 21వ తారీఖున ఎంతో బ్రహ్మాండంగానే మనం ఆ ప్రపంచ సంగీత దినం జరుపుకొని ఉన్నాం. ఇంకా అనుకుంటున్నాను ఈ వారంలో లేదా గత వారం నుంచి మన విద్యార్థులు పిల్లలందరూ మాధ్యమిక ప్రాథమిక పాఠశాలలో మీరు కూడా ప్రతి అంటే మీరు జరుపుకుంటున్నారు ఎంతో బ్రహ్మాండకరంగానే మీ వార్షిక మహోత్సవాలు ఇంకా దానితో కూడిన మీ మ్యూజిక్ డే కూడా. సో అనుకుంటున్నాను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బడిలో ఈరోజు మ్యూజిక్ డే జరుపుకుంటున్నారంటే సో ప్రైజ్ గివింగ్ డే కూడా. సో హ్యాపీ ప్రైజ్ అండ్ మ్యూజిక్ డే టు ఆల్ ఆఫ్ యూ.

So, ladies and gentlemen, Miruna Mutara Kodik Varam Rosula Ninchi Modal Petina Ikota Junella. Ide Junella Yuka Chitichi Varaina Guru Varam Varaku Cheriu Nam Guru Varam Ante Kondaru Antaru Varam Yuka Madhya Yuka Turning Point Laga Untundi Ante Somavaram Yentu Brahmanangani Yuka Start Chesam Mangalavaram Manam Adjust Konchem Chesiu Nam Taruata Budavaram Satellae అదే గురువారం వచ్చి మధ్యలో ఒక టర్నింగ్ పాయింట్, ఎందుకంటే ఇంకా రెండు మూడు రోజుల్లో దట్ విల్ బి వీకెండ్ యొక్క విశ్రాంతికరమైన రెండు రోజులు. సో స్టిల్ స్లో బట్ ఇన్ ప్రోగ్రెస్. సో హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే టు ఆల్ ఆఫ్ యూ.

So, ladies and gentlemen, Mani Nati Karikramam Marovakandi, it's all happening on 94, 95.6 and 98.2 megahertz. So, kachinne mata meekandari kosam, mevarivaru naru, vintunnaru chalamandi, desha అవునండి, మీరు ఒంటరిగా కూడా ఉన్నా సరే ఏం పర్వాలేదు, చిరునవ్వుతూనే ఉండండి, చిరునవ్వు ఇవ్వండి. ఎందుకంటే ఆ చిరునవ్వు అంటే మీ జీవితంలో ఒక ఏం చెప్పవచ్చు, ఒక ఫ్రీ ఫ్యూయల్గా మన ఆత్మ కోసం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ట్రాఫిక్ ఉన్నా సరే, లేదా శబ్దాలు కూడా ఉండవచ్చు, డోంట్ యూ వరీ, అన్నింటికీ ఒక చిన్న బ్రేక్ ఇవ్వగల శక్తి మీ చిరునవ్వుకే ఉంది. సో కీప్ స్మైల్.

So, ladies and gentlemen, I praticamente giunna nella yoka chirvari dashalo ki cheriu nam I nilalo miru leda mana mandaram yenta yedigam yenta nirchukunam yenta navviunam yenta badha padam. So, jivitam yepudu perfect gane undadu. Idi jarugutu ne untundi. Ups and downs vastu ne untai. Kani prati nela manaku oka kotta version oka kotta patham maku istu potundi. So, ఏం పర్వాలేదు, జూలై వస్తున్నది. సో చాలా వరకు సవరణలు ఉంటాయి, ఇంప్రూవ్మెంట్స్ తప్పనిసరిగా ఉంటుంది. జూలైకి మీ బలంగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను.

దట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇక ఇప్పుడు ఈ ఉదయపు వేళ ప్రయాణాన్ని మనం ముగించే ఒక సమయం వచ్చింది. కానీ గుర్తించుకోండి, గురువారం కేవలం ఒక రోజు కాదు, అది ఒక అవకాశం. మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీలో ఒక వెలుగు ఉంటుంది, అది ఎప్పుడూ ఆగదు. ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ రేపటి చిరునవ్వుకు యొక్క నిర్మాణంగా ఉంటుంది. మేము మళ్ళీ రేపు అంటే ఏదో ఒక ప్రసారంలో కలుసుకోవచ్చు, అంటే దైవ అనుగ్రహాలు ఉంటేనే. సో పర్వాలేదు, సంగీతం మరి ఆనందం మరి జీవితంతోనే కూడిన ప్రత్యేకమైన రోజు ఈ గురువారం. గంటసేపు కార్యక్రమంలో మీకోసం ప్రసారం చేసిన పాటలు బాగా మీరు మెచ్చుకున్నారని నమ్మకంతోనే, డూ హ్యావ్ అ వెరీ గ్రేట్ అండ్ నైస్ థర్స్డే. టేక్ కేర్, బాయ్, శుభదినం, నమస్కారం.